శరణు సూచనేది మనసి మనసి అణు అణువిన చడి బయది శివ కొలుమీది కణ కణదలి కచగుడీడు చెడుమీది ఉసి ఉసిరలు పిసునుదిగడు కవనాది చెడపడిసువ కవత

0: దండపాణి
1: శరణ
0: నాగవేణి
2: నమస్తే సార్.
3: ఈ లైఫ్ ఒందు సినిమా గురు
2: కాలేజ్ నిందలే సినేశ్వరు
0: దమయంతి